ఆలుగులాగ మనిషి కార్యక్రమ ఫిర్మని కార్యక్రమ ఆలుగులాగ మనిషి తప్పకు మాస్ మత ఫిరంతే బాట రాహికు బూడ భయ బోల్కు గీత కార్యక్రమ ఇస్తాం దీని సో ఆలుగులాగ మనిషి ఢిలా నగరికి గీత కార్యక్రమ ఇస్తాం దీని సో స్టేక్